0: గారే గారే
1: నరబడదే
0: గారే గారే
1: దూరం
0: గారే గారే
1: అమ్మకం పట్టుకోవాలి